0: జయ విశ్వ గో మమంద స్వామి విశ్వానంద చిగోదీవకి జయ.
1: శ్రీ దీప్ నారాయణ భగవాన్ కీ జయ. శ్రీ స్వామి మాధవానంద.